ఈయనకు నాథాయ్ రసూలే పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం రా మిషన్ అవి నాత అవ్వల్ జమీన్ జమా తుమ్హారే లియే సిద్దీక్ ఇస్మాయిల్ మిల్ ఖానత్.